0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. 40 రోజుల వ్రతకాలం ఈ ఉదయపు వేళ విశేషంగా ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. నమస్కారం, హరే శ్రీనివాస, స్వాగతం. ఈ ఉదయపు వేళ ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఒక ప్రవచనం వినిపిస్తారు. ఆచార్య శ్రీ రఘురామ్ గారు తమ ప్రవచనం వినిపిస్తారు ఈ వ్రతకాలంలో.
2: హరే శ్రీనివాస, ముందుగా మారిషస్ దేశంలో ఉండేటువంటి అందరూ తెలుగు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం గోవింద పూజ అనేటువంటి చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని అందించేటువంటి పూజ గురించి తెలుసుకుంటూ, వెంకటేశ్వరుడు అనేటువంటి వారు ఎవరయ్యా అనంటే, ముందుగా ఆ పేరునే మనం చూస్తే గనక వెంకటేశ్వరుడు, ఆ వేం కటహ అనే దాంట్లోనే చాలా అర్థం ఉందన్నమాట. వేం అనగా పాపం, కటహ అనగా తీసివేయుట అనేటువంటి అర్థము వస్తుంది. వేం కటహ అనంటే ఆ పాపాలను సైతము, అంటే ఎటువంటి పాపాలు అనంటే ఎంతటి పాపమైనా సరే చేసినటువంటి వాడిని క్షమించి ఆ పాపాన్ని తొలగించగలిగేటువంటి మూర్తీభవుడు ఎవరైతే ఉన్నారో అతనినే వెంకటేశ్వరుడు అంటారన్నమాట. వెంకట అన్న పదానికి గల యొక్క అర్థము అది. అయితే ఈశ్వర అని కలిపి కూడా అనడానికి గల అర్థము, మన యొక్క ఈ సనాతన ధర్మములో వెంకటేశ్వరుడికి శివుడికి అభేదము లేనటువంటి విధముగా మన యొక్క ధర్మము నడుస్తూ ఉంటుందన్నమాట. అయితే అటువంటి శివకేశవులు ఇద్దరూ కలిపి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర నామము ఉన్నటువంటి పూజ ఏదైతే ఉంటుందో, ఆ వెంకటేశ్వరుడికే మరో పేరు ఉండేటువంటి నామముతో గోవింద అనేటువంటి నామము ఆ వెంకటేశ్వరుడికి ఉన్నది. అయితే ఆ నామము

0: ఈత పూజలు అందుకుంటూ ఉన్నటువంటి పూజ గోవింద పూజ అని అందరం మనందరూ కూడా చేస్తూ ఉంటాం. చక్కగా ఈ యొక్క పురటాసి మాసము పురస్కరించుకొని అదే మనం చూసినట్లయితే భాద్రపద మాసము ఏదైతే ఉందో ఆ యొక్క మాసము మొత్తము కూడా పూర్తిగా ఈ యొక్క గోవింద పూజలు అనేటువంటి 40 రోజుల పాటు మండల దీక్షగా పెట్టుకుని ఈ యొక్క గోవింద పూజలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. చక్కగా ఈ యొక్క పూజ చేయటం ద్వారా శ్రీ వెంకటేశ్వరుని యొక్క ప్రసన్నమైనటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. చక్కగా అటువంటి అనుగ్రహం చేత మన యొక్క జీవితాలలో సాఫలీకృతమైనటువంటి విశేష దైవానుగ్రహం పొంది ఈ యొక్క భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం చక్కగా సిరి సంపదలను పొంది విశేషమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క వాత్సల్యాన్ని మనం పొందడం కోసం ఈ యొక్క గోవింద పూజలు మండల దీక్షగా మనం చేస్తూ ఉంటాం. అటువంటి గోవింద పూజలు జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో చక్కగా ఈ యొక్క మాధ్యమం ద్వారా మనమందరం కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మనమంతా ఈ వెంకటేశ్వరుని యొక్క వ్రతాన్ని చేస్తూ ఆచరిస్తూ చక్కగా చక్కనైనటువంటి దీక్ష వ్రతలోపాలు ఏమీ లేకుండా చక్కగా ఈ యొక్క దీక్షాన్ని పూర్తి చేద్దాం. హరే శ్రీనివాస.
1: ఉదయపు వేళ కార్యక్రమం మీరు విని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ స్వామివారి కటాక్షంతో ఈ 40 రోజుల వ్రతకాలం కలసిగా శరన్నవరాత్రోత్సవం కూడా జరుపుకుంటున్నారు. అయితే ఈ నమ్మకంతో స్వామివారి సన్నిధిలో ఉంటూ అమ్మవారి సన్నిధిలో కూడా ఉంటూ ఆచార్య శ్రీ రఘురామ్కి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ వందనామిదికర సెలవు తీసుకుని నమస్కారం. హరే శ్రీనివాస.

0: RM3 Radio.
1: Listen to RJ Kritika Tulya Ragalu on RM3.
2: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగా హెర్ట్స్ పైన శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. శ్రోతలరా, అలవాట్లు ప్రకారంగా ప్రతి సోమవారం నాడు లాగా ఈ సోమవారం నాడు మనం హజారైనాను మిమ్మల్ని రంజింప చేయడానికి, కానీ ఇవాళ మనం మీకు తెలిసినట్టుగానే నవరాత్రి యొక్క పవిత్రమైన కాలంలో ఉన్నాం. అందువల్ల మనం కేవలం భక్తి పాటలను ప్రసారం చేస్తాము. అయితే వాళ్ళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నీటి కార్యక్రమాన్ని మొదలు పెట్టున్నాం స్వామివారి యొక్క కృప కటాక్షతో.

మన 40 రోజుల మంగళవ్రత దీక్ష యొక్క శుభాంతం దాకా చేరుకుంటూ ఉంటున్నామైతే ఈ వ్రతం ద్వారా మీరు మంచితనాన్ని, మీరు మంచి ప్రవర్తనను, మీరు భక్తి గురించి ఎక్కువగా నేర్చుకున్నారని కోరుకుంటూ నీటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.

అవునండి శ్రోతలారా, పురాణ కథల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో వెళ్ళిశారని విశ్వాసిస్తారు. స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతారు. అందువల్ల తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి అమ్మవారిని కూడా భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు.

కేరళపై ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎంతో ప్రసిద్ధి చెందింది మన తిరుమల. ఈ ఏడు కొండలను శేషాద్రి, నీరాద్రి, గురుదాద్రి, ఆంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, మరి వెంకటాద్రి అని పిలుస్తారు. అందువల్ల స్వామివారిని ఏడు కొండలవాడు అని భక్తులు ఆప్యాయంగా పిలుస్తారు.

తిరుమల పచ్చని కొండలు, అందమైన ప్రకృతి, పవిత్రమైన వాతావరణంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అక్కడికి వెళ్ళిన భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది.

0: Listen to RJ Kritika Tulya Ragalu on RM3.
1: అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం ప్రసారం చేస్తున్న భక్తి పాటలను మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. భక్తులు తమ జీవితంలోని కష్టాలు, బాధలు, మరి సమస్యలను స్వామివారికి చెప్పుకుని ప్రార్థిస్తారు. తమ కోరికలు నేరవేరిన తర్వాత స్వామి వారికి మొక్కులు

అసలు శ్రోతలారా, ప్రతిరోజు మన తిరుమల తిరుమతిలో చాలామంది భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. కొందరు భక్తులు తలి నీలాలు సమర్పిస్తారు, మరికొందరు అన్నదానం, దాన ధర్మాలు, మరి ఇతర సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

0: This is Rahul Velal on RM3.
1: లడ్డూ ప్రసాదం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శించుకున్న తరువాత భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తారు. ఈ ప్రసాదం తిరుమల యాత్రలో ఒక ప్రత్యేకమైన గుర్తుగా నిలిచింది. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సమయంలో ఆలయం మొత్తం పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఉత్సవాలను దర్శిస్తారు. గరుడ సేవ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. స్వామివారిని వాహన సేవలను దర్శించుకోవడం భక్తులు ఎంతో అదృష్టం.

అవునండి శ్రోతలారా, మీరు చూసినట్టుగానే నీటి కార్యక్రమంలో మనం విశేషంగా భక్తి పాటలను ప్రసారం చేశాము. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యం మరి శాంతి కలగాళ్ళని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.